0: నా తూల్ చనగొచ్చు లైతా తాం తూల్ చండు అత్తేనివి
1: Famadian
0: Asa Sourachi
2: Retour vers son Daniel Capin
0: Retour vers ma mélantata Fal Katia Florette Yura Nicole Nadia Ari Nipanerati Nandija Touam la fini technique
2: Retour vers son Daniel Capin.
3: Rampitsu ntuin.
4: Radio Fenfila Zantsar 91.2 MHz.